0: శ్రీ గిరిమల్లప్ప భుజంత్రిక శయనాయి వాదన్. శ్రీ గిరిమల్లప్ప భుజంత్రి శయనాయికి ప్రారంభిక శిక్ష శ్రీ రంగాచారి కాకండికి సే ప్రాప్త్ కి. ఉస్కే బాద్ శ్రీ చన్వీర్ బన్నూర్ కే మార్గదర్శన్ మే లగాతార్ 9 వర్ష తక్ శయనాయి వాదన్ కి ఉచ్చ శిక్ష ప్రాప్త్ కి. శ్రీ చన్వీర్ బన్నూర్ డాక్టర్ పండిత్ పుట్రాజ్ గవాయికే ప్రముఖ శిష్యతే. శ్రీ గిరిమల్లప్ప భుజంత్రి కై పురస్కారాన్సే సమ్మానిత్ కియే జా చుకే హే, జైసే కి కళాశ్రీ పురస్కార్, కర్ణాటక రాజ్యోత్సవ పురస్కార్ ఇత్యాది. శ్రీ గిరిమల్లప్ప భుజంత్రి దేశ్ విదేశ్ కే కై ప్రముఖ సంగీత్ సమ్మేళన్ మే అప్నా శయనాయి వాదన్ ప్రస్తుత్ కర్ చుకే హే. ఆజ్ కే ఇస్ కార్యక్రమ్ మే ఆప్కే సాత్ తబ్లే పర్ శ్రీ మళే మల్లేష్ హుగార్ దేశాయ్ కల్లూర్ సాత్ దే రహే హే.
1: This is Akashvani. In tonight's national program of music, we bring you a Shahnai recital by Shri Girimallappa Bhujantri. Shri Girimallappa Bhujantri started his initial training in Shahnai from Shri Rangachari Kakandiki. Later, for 9 years, he was under the able guidance of Shri Channaveera Bannur, a prominent disciple of Pandit Puttaraja Gavayi of Gadag. Shri Girimallappa Bhujantri is a recipient of many awards like Kalashri Award, Karnataka Rajyotsava Award, etc. He has performed in many important music festivals of India and abroad. In tonight's program, he is accompanied on the tabla by Shri Male Mallesh Hugar Desai Kallur.
0: Shri Girimallappa Bhujantri apne karyakram ka prarambh rag Rageshri se kar rahe hain. Isme do bandishe जपताल और द्रुत तिंताल में निबद्ध है. सुनिए राग रागेश्री.
1: श्री गिरिमल्लप्प भजंत्री बिगिन्स हिज शहनाई रिसाइटल विद राग रागेश्री इन विच ही इज प्रेजेंटिंग टू कंपोजिशंस सेट टू जपताल एंड द्रुत तिंताल.